వచనం. దివస్ కా వర్దాన్ ఇన్ శక్తియో కో ప్రాప్త వర్దాన్ కీ రూప సే
बच्चों के लिए